ఆకాశవాణి ఢిల్లీగా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 100.1 మెగాహెర్ట్జ్ పర్ నిషిగంధా మే ఆప్కే సాథ్ హూ మే జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్